0: దిస్ షో ఇస్ బ్రాట్ టు యు బై జాజ్ సిటీ ఎఫ్ఎం 89. దిస్ షో ఇస్ బ్రాట్ టు యు బై
1: ड्यूलक्स दे रहा है पेंट की 12 साल तक की वारंटी, आपका घर रहे महफूज पेंट की हर झंझट से, जैसे बिल्कुल नया।